వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పారబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమం. నమ మాతా పితా చరణం నమ విద్యా ప్రదాయకం దీక్షం మంత్రం గురు వందే వందే గురు పద పునం పునం.